0: కొని బాబా లోటు దువై దర్బాబునికి ఎవరు
1: దారుడికి సంగ మారి కర దిశగాయి రే కర దిశగాయి మన జట్టు పరణాయి రే మన బూరో తుమిలి ఒక సాయి రే మర కరమ పూట గయా పాయి
0: రే పూట తర పూట తర బాబురా ముగాయి కరం మెత్త పేయం దారు వేసుకారం బోల్ దుగాయి కరే
1: నస్మందీరు కే సారు గణ సమజావు సే నస్మందీరు కే సారు గణ సమజావు సే గణ సమజావు సారు ఎల్లి గెల్లి కే సే ఇరి బుద్ధి ఠికానే లవరే మర కరమ పూట గయా పాయి రే
0: రెండే కే బక్ బక్ కరే మరి బుద్ధి ఠికానే తూ ధర ఠికానలో రాడర్ కాయ గీత గా మినగరమే గలియా ముబ్బి
1: సారు దిన పియే జద మోటి మోటి ఆగే మోటి మోటి ఆగే జద చోర నట లవే కోయి పూరి కబడ్డీ రి టీమ్ బనావ రే మర కరమ పూట గయా పాయి రే
0: కబూజ్ కబూజ్ కబూజ్ జరా కబూజ్ కబూజ్ కబూజ్
2: క్యా
0: భగవాన్
2: గబ్రియా
0: మరబాదా భగవాను మేర నమ్ బీగు భగవాన్
1: దరుడికి సంగ మారి కర దిశగాయి రే కర దిశగాయి మన జట పరణాయి రే మన బూరో తుమిలి ఒక సాయి రే మర కరమ పూట గయా పాయి
0: రే సుబ్రయాని బటిన్ మారుగా రాడు రెండు లగ్గం చెడు దోర్దే సుబ్ర రెండు గడు పక్కన లాక్కి బలి మర అరే గాయ గరం రెండు లారే పడికి దారు చూడడం గోవాల భాషలు అగ్లై అవి దారు చూడ్డా యార్ దారు చూడడం ఆదిరి బాధ దారు పీము కోని అవసరం కాయ గరు పైసాయి కనుకోని రాండి పడి వచ్చినా గిరి గాణం కాదు అవి ఆ రాండ్ నాతో రిపేది మేకమ్మచ్చి దారు బాగుంది ఆ రాండ్ గాణ కాడి రోజునే అది బాధ మీరు దారు చూడడం ఆడదు కాయ కరం
3: అభి ఆప్నే నాటక సునా భయ మే తో మాన్ హి గయా కి శరాబ్ పీనే సే నుక్సాన్ హి నుక్సాన్ హై ఫాయదు కోయి నహీ
4: సహీ కహ రహే హో మోహన్లాల్ జీ తో హమారే గాంవ్ మే రహనే వాలే లోగ్ భీ ఇస్ బాత్ కో మాన్ గయే హోంగే
3: అగర్ ఆప్ యా ఆప్కే ఆస్ పాస్ వాలే శరాబ్ పీతే హై తో ఆజ్ హి ఫైసలా లే లో కి శరాబ్ కే హాత్ తక్ నహీ లగానా హై దేఖా భిఖా రామ్ కో కిత్నా నుక్సాన్ ఉఠానా పడా ఔర్ ఫిర్ ఉన్కే జబ్ అకల్ ఆయీ తో ఉన్హోనే దారు ఛోడ్ దియా
4: अब तो होली भी आने वाली है मोहनलाल जी इस बार होली पर अपन को अच्छे अच्छे पकवान खाने हैं अच्छे अच्छे गाने गाने हैं शराब को तो इस बार हाथ भी नहीं लगाना है
3: इसी बात पे एक अच्छा सा गाना हो जाए